0: సద్గుర సంతోక ధర్మగిరథవా రెత్తిరక్షతి కాజోర గిరథవా ద్వాపరత్తపే కా సత గిరథవా కలిగుర సగన కా కూడ గిరథవా మహల్లా పహలా
1: శ్రామ కహ సితంబర్.